आदरणीय श्रोता रोमा गदे प्रभु येशु ख्रिस्ट लमिन्द्रे जयमसी अनि फ्याफुल्ला रंगनीदा चु मार्गदर्शन केतंगरी स्वागत लवमुला अवश्य नु रंगनी केतंग सर्मदा रेडियो गम्बे दोहाजी शिव बलमजीतला अवश्य नु रंगदेन नादा परमेश्वर जे प्रशस्त आशिष दोनचेला मुला बिसिंगाई आशा लवलमुला प्रिय रोमा गदे यर्बल केतंगरी ज्ञांगजे परमेश्वर ता रूप लदोबन मुला बीबा बारे बाचे लबल मुला समय लाजे लसे न्यांग बीच रेनो बिदा तादोजे किंग फेरे चु केतंग क्यामजिंगा रंगनी दा चु संबंधी ताए पांसे लमुला प्रिय रोमा गदे रंगनी तयार तशिबल मुला होरंग विषम तिंगे न्यांगजे रंग देन नाला रो बीबा विषयरी बाचे लचेल मुला पवित्र परमेश्वर ल दृष्टि संसार ल प्रत्येक मे पापी हिन्ना बाइबल रि एरंगले प्रिबल मुला छांगमजेन पाप लबल मुला परमेश्वर ल महिमा तबगान जे थोर बल मुला चो न्यांग जे पवित्र धर्म शास्त्र बाइबल रि रोमी तीन अध्याय ल 23 पद रि यांग मुला परमेश्वर जे थानबला स्तर क्याम जे मार ताइबल मुला न्याङजे लबल पाप अनि अपराध जे अथवा अधर्म कदे जे अब आमा क्याम जे लुबहाम मुला रंगला रोमा कदे क्याम जे लुबहाम मुला रंगला छिमेकी देन लुबहाम मुला रंग जे के लब हाकिम क्याम जे लुबहाम मुला नाचेङ कदे क्याम जे लुबहाम मुला अनि चोरोङले छाङमान मि कदे क्याम जे छुम्बहाम मुला तर परमेश्वर लसल ग्यामजे हाइमान छुम्बा हाममुला थेजे न्याला हृदय ल विचार छङमान सेबमुला अनि लोबा योलाबा ठक्तिबा आज्ञा पालन आलाबा घमण्ड लबा पोमहाबा इरंग लबा से परमेश्वर लागाडी ग्रहण योग्य आताबमुला चु छङमान पापिन थेजे पाप द घृण लबमुला अनि दण्ड तोन्न मुला यदि हालैजे रङला विरुद्ध रे ताए आज बताम पाङबला मुला दोष लबला मुला विषम टिका रङ थे सैदी बहामला रङ जे न्याय लब माइब मुला घृणा अन्याय आजब के लब हिन्ना आजब के लब कादे जे दण्ड याङ मुला अनि सप्तन नरकरी दिन बिताइदो मुला तर परमेश्वर जे ग्याङदा नरक ल दण्ड ग्याम्जे छुटाइ दि मान बमुला तस विषम थेजे छङमान मिगदिदा लानन माया लसिबुमुला तस विषम पाप ल ज्याला मृत्यु हिन्ना तर परमेश्वर ल होते गुण हबल वरदान ख्रिस्ट येशुरी ग्याङला प्रभुरी अनन्त जीवन हिन्ना क्रुसरी का बगाइदिसी सीमाले छङमान मिकादेला पाप येशु जे क्रुस फेरी नासियो जे अनि न्याङदा न्याङला पाप क्याम जे छुटकारा लासियो जे येशु ख्रिस्ला शिवला शरीर दा दुर्सरी क्या जी अनि छन्द मिकादे रङलेन थे दुर्सरी आसियो नि अथवा थे सोम्रे कुन लेचा दुर्स क्याम जे पुनरुत्थान थासियो जे यदि थे होरङले जीव क्याम जे पुनरुत्थान आतबल विषम न्याङला तिगैनु आस आतासेला शिव क्याम जे पुनरुत्थान तसी लिच्छा थे चु संसारी 40 दिन सम्म सिउजी थे बेलरी थे जे लानन मे कति दिन समय बिताइ दिजे थे जे रङला चेला कति दा यारको अनि छङमान देश र जाति कति दा चेला सँग आबा चा अनि पवित्र आत्मालाई मिल्दी बप्तिस्मा दिनको विषय आज्ञा दोन्सियोजी हेरङ त सुसमाचारला चु चाजा रेडियो केतन क्याम्से तिङे रङनी जे सन्बा म्याङ मलमुला हेरङ तैरी तान्निनु रङ जे रङल पाप अपराध येशु ख्रिस्टेन क्षमा रिस्योजी विषम खेजे रङला छङमान पाप अपराध कदे क्षमा लस्योसेल मुला थे रङला हृदय नङरे दोहासेद मुला
యేసు రంగల ప్యారు రో తాసిలమ్ములా హాలయ జేను ప్రభు యేసు క్రీస్తు విశ్వాస్ లబా హాంసెలమ్ములా అని హృదయ రింగేబా హాంసెలమ్ములా హాంసెలమ్ములా థెంగి కాదే స్వర్గరి ప్రభు యేసు క్రీస్తెన్ తాసెలమ్ములా తర యాంగ్దే ముక్తి హరంగ్లి యాంగ్బా హాంబమ్ములా పంబ ప్రశ్నల బారి సేగె ప్రభు యేసు బాహె రంగ్ల పాప క్షమలబా అని స్వర్గరి పరమేశ్వర ఆబజా దోన రాబా చందు హజబన్ క్యామ్ ఆరే ఫెరంగ్ తైరి తింగిను ప్రభు యేసు క్రీస్త రంగ్ల జీవన్ రి ప్రభు దేన్ ముక్తిదాత బిసి విశ్వాస్ అని గ్రహణ లస్యుగ ఠేక్యాం జే ముక్తి ఉదార్ ప్రాప్త లబ హంసెల ముల ప్రభు యేసు క్రీస్త దే సుంగబల ముల హిన్మా నుంగై ఎందా పంగ్మ ముల హలాన్ చార్తసి జన్మయాదిని పంసం తేజే పరమేశ్వర రాజ్య మాంగ్మా అహం ప్రభు యేసు క్రీస్తే సుంగమ ముల జాగో నా నవసంగరి కిసి డగ్డకై తీసెల ముల హలయ జే నల సోర్ తేసి మ్రాబ్ ఠోంగి పంసం నా తేజా నంగరి సాప్సెల ముల అని థేదెన్ భోజన్ లసెల ముల రథేజ నాదెన్ చాసెల ముల తసి విషం ఏది ఏజె యేసు ప్రభుద ప్రభు హిన్న పంక్షి రంగ్లా శాల్జే స్వీకార్ లజి పంక్షం అని పరమేశ్వర చేసేదా జీవిత లజి బిసి రంగ్లా హృదయ రి విశ్వాస్ లజి పంక్షం ఎలా ఉదా తసెల ముల థెరంగ్ తేరి ప్రియ రో మాంగదే రంగి జే తిను విశ్వాస్ లైమాన్సం ఏరుంగ్లి ప్రార్థనా లసిగో ప్రభు నా పాపి హిన్నా నాద క్షమా లసిగో రంగ్ నాలా లాగి సంసారీ దుహాబలా హిన్నా శివలా హిన్నా సోమ్రే లిచ్చ పునరుత్న తసిగులా హిన్నా ఏ నాల ప్రభు అని ముక్తిదాత హిన్నా నాద రంగ్లా సంతాన్ సోమో ఆమెన్ ప్రియ రో మాగల్ చు ప్రార్థనలా సాధ్ను నాద సమయ జే బిదా పింజి అర్కొ కేతరి రూపతలా తింగిలా లాగి బిదా తొన్సిగో రంగ్నిదా పరమేశ్వర్ జే ప్రశస్త ఆశీస్ దొంచి గై ఆమెన్.